పూజిత మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని.

క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ పాళిని క్షయవృద్ధిర్వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారుజన వత్సల వాగ్వాదిని వామకేషి వంహిమండలవాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని

శుభ కరీ శోభన సులభా గతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాలా పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమై గుహ

వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంజాదిశాయిని పంచమీ పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోకిని ధరాధర సుతా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శ్రమాత్మిక బంధుక కుసుమ ప్రఖ్యా బాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాధ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానసా బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శివ శంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రిఖండేషి త్రికుణాంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిః అజ్ఞానధ్వంత దీపిక ఆబాల గోప విదిత సర్వాన్నుల్లంఘ్య శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరీ శ్రీ శివ శివశక్తైక రూపిణి.